ట్రాక్ చేసి నోళ్ళు డబ్బు దాచుకుంటారు. కాస్త విచ్చమెయ్యమంటే మూతి ముడుచుకుంటారు. ఆ దాచుకున్నది దోచుకుంటే తప్పర పోతారు, తిత్తర పోతారు. నాను కూడా రజ్జాత్తానే.